0: మధ్యమ కాల భువనోదయ
1: భువనోదయ
0: స్థితి లయ
1: స్థితి లయ
0: వినోదిని
1: వినోదిని
0: భువనోదయ
1: భువనోదయ
0: స్థితి లయ
1: స్థితి లయ
0: వినోదిని
1: వినోదిని
0: భువనేశ్వరి
1: భువనేశ్వరి
0: భువనేశ్వరి క్షిప్ర ప్రసాదిని
1: భువనేశ్వరి క్షిప్ర ప్రసాదిని
0: నవ మాణిక్య వల్లకి
1: నవ మాణిక్య వల్లకి
0: నవ మాణిక్య వల్లకి
1: నవ మాణిక్య వల్లకి
0: వాదిని
1: వాదిని
0: వల్లకి వాదిని
1: వల్ల

0: This is Ragam 24/7 DH, Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎంఎల్ వంతకుమారి గాత్ర కచేరి వింటారు. గాత్ర సహకారం శ్రీమతి మీనా సుబ్రహ్మణ్యం, వాద్య సహకారం వయలిన్పై కుమారి ఏ కన్యాకుమారి, మృదంగంపై శ్రీ తిరువారూర్ భక్తవత్సలం.
4: లిసన్ టు అ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీమతి ఎంఎల్ వసంతకుమారి. షీ సపోర్టెడ్ వోకలీ బై శ్రీమతి మీనా సుబ్రహ్మణ్యం. అకంపనింగ్ ఆర్టిస్ట్స్ ఆర్ కుమారి ఏ కన్యాకుమారి ఆన్ వయలిన్ అండ్ శ్రీ తిరువారూర్ భక్తవత్సలం ఆన్ మృదంగం.
3: కార్యక్రమంలో ముందుగా వినండి గణనాయకం భైహం, రుద్రప్రియ రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి ఆదితాళం.
4: శ్రీమతి ఎంఎల్ వసంతకుమారి బిగిన్స్ హర్ వోకల్ రిసైటల్ విత్ ద కంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ గణనాయకం భజేహం ఇన్ రాగ్ రుద్రప్రియ సెట్ టు ఆదితాళ్.

0: ఇప్పుడు వినండి వాచస్పతి రాగంలో త్యాగరాజస్వామి కృతి కంఠజూడుమి ఆదితాళం.
1: లిసన్ టు కంఠజూడుమి, ఎ కంపోజిషన్ ఇన్ రా వాచస్పతి, సెట్ టు ఆదితాళ్, కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజా.

0: ఇప్పుడు వినండి స్మర సదా మానస బిలహరి రాగం ఆదితాళం స్వాతి తిరునాళ్ రచన.
1: నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ స్వాతి తిరునాళ్. స్మర సదా మానస ఇన్ రాగ్ బిలహరి

0: కార్యక్రమంలో చివరిగా వినండి శ్రీ సత్యనారాయణ ఉపాస్మహే శుభపంతువరాళి రాగంలో ముత్తుస్వామి క్షితర్ కృతి రూపక తాళం.
1: శ్రీమతి ఎంఎల్ వసంత్ కుమారి కంక్లూడ్స్ హర్ వోకల్ రిసైటల్ విత్ ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ శుభపంతువరాళి. శ్రీ సత్యనారాయణ ఉపాస్మహే కంపోజ్ బై ముత్తుస్వామి దీక్షితర్, సెట్ టు రూపక్ తాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి ఎంఎల్ వసంతకుమారి గాత్ర కచేరీ విన్నారు. గాత్ర సహకారం శ్రీమతి మీనా సుబ్రహ్మణ్యం. వాద్య సహకారం వయలిన్పై కుమారి ఏ కన్యాకుమారి, మృదంగంపై శ్రీ తిరువారూర్ భక్తవత్సలం.
1: యు ఆర్ లిసనింగ్ టు కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీమతి ఎంఎల్ వసంతకుమారి. షీ వాజ్ సపోర్టెడ్ వోకలీ బై శ్రీమతి మీనా సుబ్రహ్మణ్యం. Accompanying artists were Kumari A. Nyakumari on violin and Sri Tiruvarur Bhaktavatsalam on mridangam.
2: ఈ కార్యక్రమం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని ETH పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: This program was contributed by All India Radio, Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'll be listening to vocal recital by Srimati Vishnu Bhatla Saraswati, supported on violin by Srimati B.V. Durga Bhavani and on Mridangam by Sri K. Sadguru Charan.
2: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి విష్ణుభట్ల సరస్వతి గారి గానం వింటారు. వాచ్య సహకారం శ్రీమతి బీవి దుర్గా భవాని వయలిన్, శ్రీ కె సద్గురుచరణ్ మృదంగం.
1: ఫస్ట్ లిసన్ టు త్యాగరాజ కృతి దేవాది దేవా సదాశివ ఇన్ రాగ్ సింధురామక్రియ సెట్ టు ఆదితాళ్.
2: కార్యక్రమంలో ముందుగా దేవాది దేవా సదాశివ త్యాగరాజ స్వామి కీర్తన సింధురామక్రియ రాగం ఆదితాళం.

0: You have heard Muthuswami Dikshitar Kruti, Sri Venkata Girisa in Rag Surati, said to Adithar.
1: Intavarku, Sri Venkata Girisa, Muthuswami Dikshitulu Kirtana Vinnaru, Surati Ragam, Adithalam.
0: You are listening to Ragam 24/7, anytime Indian music. Until now, you have heard two vocal recital by Srimati Vishnu Bhatla Saraswati, supported on violin by Srimati B.V. Durga Bhavani and on Mridangam by Sri K. Sadguru Charan.
1: మీరు వింటున్నారు రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఇంతవరకు శ్రీమతి విష్ణుభట్ల సరస్వతి గారి గానం విన్నారు. వాద్య సహకారం శ్రీమతి బీవీ దుర్గా భవాని వయలిన్, శ్రీ కె సద్గురు చరణ్ మృదంగం.
0: నౌ లిజన్ టు లైవ్ విన్యాసం ఆన్ మృదంగం బై శ్రీ కె సద్గురు చరణ్ ఆదితాళ్, సపోర్టెడ్ ఆన్ వయలిన్ బై శ్రీమతి బీవీ దుర్గా భవాని.
1: ఇప్పుడు కె సద్గురు చరణ్ గారి మృదంగ లైవ్ విన్యాసం వింటారు. రెండు కళల చౌకం, ఆదితాళం, పల్లవి ఎత్తుగడ సమం. వాద్య సహకారం శ్రీమతి బీవీ దుర్గా భవాని వయలిన్,

0: You have heard Live Vinyasam on Mrudangam by Sri K. Sadguru Charan.
1: ఇంతవరకు కే సద్గురు చరణ్ గారి మృదంగ లైవిన్యాసం విన్నారు. రెండు కళల చౌకం, ఆదితాళం, పల్లవి ఎత్తుగడ సమం.
0: నౌ లిజన్ టు లైవిన్యాసం ఆన్ మృదంగం బై శ్రీ కే సద్గురు చరణ్. ఖండచాపుతాళ్, సపోర్టెడ్ ఆన్ వయలిన్ బై శ్రీమతి బివి దుర్గా భవాని.
1: ఇప్పుడు కే సద్గురు చరణ్ గారి మృదంగ లైవిన్యాసం వింటారు. ఖండచాపుతాళం వాద్య సహకారం శ్రీమతి బివి దుర్గా భవాని వయలిన్,

దాని మని నిద మగదగమదని గదగమదని తగమద గదగమదని మదని గదగమదని దమగద తగమని తగమదని దమగద తగమని గదగమదని దగద తగమని గదగమదని గదగమద గదగమ గదగమద గదగమదని గదగమదని గదగమదని దగ గదగమదని ద తగమ గదగమద గదగమదని గదగమదని ద గదగమదని దగ గదగమదని దగమ గదగమదని దగద తగమదని దగమ తగమదని దగ తగమదని ద తగమదని గదగమద ధరని దగమ ధగమద గగమదని దగమ గదగమదని గదగమదని ధరని దగమ నిదగమ నిదగ ధరని దని మదని